ఫలమూటి జీవజాలి ఒకతారిలోరుమే భూతత్తిలెన్నుమి తరునిరకాలే తొడుకనిత్యవం నాం అకతారిలేరుమే భూతత్తిలెన్నుమి తరునిరకాలే తొడుకనిత్యవం.